0: ఏమంటారు వినిపిస్తుంది వద్దండి తీసేయండి అండి ఓకేనా. ఏమంటారు
1: మైక్ లేదు
0: ಮಾತಾಡೋದ್ರೆ ಕೇಳುಗರೆ, ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಪ್ರಿಯ ಕೇಳುಗರೆ, ನಮ್ಮ ಧ್ವನಿ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮ